0: వాణి అట్లా ఎరే ఉన్నా బాస్తా
1: నాన్ స్టాప్ అండ్ బ్యాక్ టు బ్యాక్
2: Radio Energy Cugir 87,9 FM. Flux continuu de hituri.